వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ట్యూన్ కొచ్చింది 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెండు ఒకటి తెలుసు తెలుసా సుజలిచి కళాకార్. హాస్ అది ప్రియాంక చోప్రాంక జన్మ 18 జులై 1982 మసిహారే ఝాడ్ఖండ్ర జాంసుద్పుర ଯାହା ହେଉଛି ଆଜିର ଦିନରେ. ହଁ ସାଥୀ, ତାଙ୍କର ଆଜି ଏଇ ଦିନଟି ବହୁତ ମଙ୍ଗଳମୟ ହେଉ. ଆଜି ତାଙ୍କର ହାପିବାଲା ବର୍ଥଡେରେ ତାଙ୍କୁ ବର୍ଥଡେ, ମେନି ମେନି ହାପି ରିଟର୍ଣ୍ଣସ୍ ଅଫ୍ ଦ ଡେ. ତାଙ୍କର ଜୀବନଟି ବହୁତ ଖୁସିରେ କଟୁ, ସୁଖମୟ ହେଉ. ଆମ ଏଫ୍ଏମ୍ ରେନ୍ବୋ ତ ପରିବାର ତରଫରୁ ଏତିକି କାମନା.